ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు.

శిక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్తు నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్యదేశాలకు ఒక వేదికను అందిస్తుంది. భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రతా సహకారం ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు, స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. ఉభయ దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని రక్షణ మంత్రి కొయిజుమి ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఏడాది జూలైలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ను సందర్శించినప్పుడు వారితో జరిపిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే భారత్ జపాన్ మధ్య రక్షణ రంగ సహకారంలో స్థిరమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాంబియాతో భారత్కు ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. భారత్ జాంబియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు హిచిలేమాతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. లద్దాఖ్లో జమ్మూకాశ్మీర్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని తెలియజేస్తూ లద్దాఖ్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. లద్దాఖ్ సర్వముఖాభివృద్దికి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో 2024 బ్యాచ్

0: ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారము, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి, మలేసియాకు చెందిన జునైది ఆరిఫ్, రాయ్ కింగ్ జంటపై 21-23, 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ఈ భారత జోడీ చైనాకు చెందిన లియాంగ్ వైకెంగ్, వాంగ్ చాంగ్ జంటతో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ జపాన్కు చెందిన రిన్ ఇవానాగా, కియే జంటను 21-16, 21-12 తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఈ భారత జోడీ చైనాకు చెందిన జియా యీఫాన్, జాంగ్ షు జియాన్ జంటతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నేరం 7:15:30.
2: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷ்வாணி சென்னை எஃப்எம் கோல்ட்.
1: காணாமல் போனவர் பற்றிய அறிவிப்பு. மும்பையைச் சேர்ந்த தினேஷ் ராவல் என்பவர் தனது தம்பி ஆர் தர்ஷன் என்பவரை இம்மாதம் 1ஆம் தேதியிலிருந்து காணவில்லை என்று தெரிவித்துள்ளார். காணாமல் போன தர்ஷன் பற்றிய விவரங்கள். வயது 28, மாநிலம், உயரம் 170 சென்டிமீட்டர், தாய்மொழி ஹிந்தி, அடையாளம் காணாமல் போன அன்று வெள்ளை கட்டம் போட்ட கிரே கலர் முழுக்கை சட்டை, கருப்பு பேண்ட் அணிந்திருந்தார். காணாமல் போன தர்ஷன் பற்றிய தகவல் தெரிந்தால் தெரிவிக்க வேண்டிய முகவரி: காவல் ஆய்வாளர், நகர காவல் நிலையம், திருவண்ணாமலை, திருவண்ணாமலை மாவட்டம். தகவல் தெரிந்தால் தொடர்பு கொள்ள வேண்டிய அலைபேசி எண்கள் 9498-150641 மற்றும் ஒரு எண் 9940272487. இதுவரை காணாமல் போனவர் பற்றிய அறிவிப்பு கேட்டீர்கள்.

శుభోదయం, శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శుక్రవారం, అంటే

శ్రోతలకు వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు. సఖులు, ఈనాటి మన మహిళా మండలి స్త్రీల కార్యక్రమంలో కంటి సంరక్షణ అనే అంశంపై డాక్టర్ ప్రీతి నవీన్ గారితో పరిచయకర కార్యక్రమం మరియు పాటలు వింటారు పరిచయకర్త శ్రీమతి కె. జగన్మోహిని. కార్యక్రమంలో ముందుగా జిఎన్ బాలసుబ్రహ్మణ్యన్ రచించిన అమ్మవారి ఆలాపన విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు కంటి సంరక్షణ ఈ అంశంపై డాక్టర్ ప్రీతి నవీన్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీమతి కె. జగన్మోహిని.
1: కంటి చూపు ఉంటేనే సృష్టికి అందం. ఆ చూపు బాగుంటేనే జీవితం ఆనందమయం. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కళ్లను సంరక్షించుకునే విధానాలను, జాగ్రత్తలను మనకి వివరించడానికి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ప్రీతి నవీన్ మన ఆకాశవాణి నిలయానికి విచ్చేశారండి. నమస్కారం డాక్టర్ ప్రీతి గారు.
2: నమస్కారం అండి.
1: మా నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున కార్యక్రమానికి స్వాగతం డాక్టర్ గారు. మరి చాలామంది కళ్ళు తేనె రంగులో ఉండడం, కొంతమందికి నల్లగా ఉండడం, మరి కొంతమందికి నీలంగా ఉండడం, ఇలా రంగులు గమనిస్తూ ఉంటాం. వివిధ రంగుల్లో ఈ కళ్ళు ఉండడానికి కారణాలు ఏంటి?
2: సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ కళ్ళు ఉంటాయి. సో అది కళ్ళు కలర్ మారలేదు, అది వచ్చేసి కంట్లో ఒక టిష్యూ ఐరిస్ అని చెప్తాము. ఆ ఐరిస్ వచ్చేసి మనకి ఎలా స్కిన్లో కొంతమంది ఫేర్గా ఉంటాం, కొంతమంది డార్కర్ షేడ్లో మెలనిన్ పిగ్మెంట్ అని ఉంటుంది. సో ఆ ఐరిస్లో మెలనిన్ పిగ్మెంట్ ఉంటుంది. సో ఆ పిగ్మెంట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కళ్ళు వచ్చి డార్క్గా ఉంటుంది, బ్లాక్గా, డార్క్ బ్రౌన్గా. ఆ పిగ్మెంట్ లైట్ కలర్లో ఉండే వాళ్ళకి బ్లూ కలర్, గ్రీన్ కలర్ అలాంటి ఐస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఆ పిగ్మెంట్ వల్లనే ఈ కలర్ చేంజ్ వస్తుంది. అండ్ కొంతమందికి జెనెటిక్, మన రేసెస్, ఇప్పుడు అమెరికన్స్, యూరోపియన్స్ వాళ్ళకి మనకి డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో అలానే కంట్లో కూడా ఈ పిగ్మెంట్ ఎంత ఉందో దాన్ని బట్టే మీకు కలర్ కూడా మారుతుంది.
1: అంటే ఇది ఒక కంటి సమస్య కాదు?
2: కంటి సమస్య కాదు, ఇట్ ఈస్ బై బర్త్ వచ్చేది.
1: అంటే మనకి చర్మం వివిధ రంగుల్లో ఎలా ఉంటుందో అలాగే కళ్ళు కూడా
2: డిఫరెంట్ కలర్స్ ఉంటాయి.
1: ఓకే మేడం. మరి కొంతమంది వెలుగును, అంటే లైట్ని డైరెక్ట్గా చూడలేరు, దీనికి కారణం ఎందుకని?
2: ఇప్పుడు లైట్ని డైరెక్ట్గా చూడలేకుండా ఉండేదానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి కార్నియా అని చెప్తాం. కార్నియా అంటే మన కంట్లో ఒక నల్ల గుడ్డులాగా ఉంటుంది కదా, దాని మీద ఉండే ఒక ట్రాన్స్పరెంట్ లేయర్. సో దాని ద్వారానే మనకి లైట్ లోపలికి వెళ్ళి మనకి చూపు కనిపిస్తుంది. సో ఆ కార్నియా కొంతమందికి డ్రైగా ఉండొచ్చు. ఇప్పుడు డ్రైనెస్ అందరికీ ఉంటుంది. సో అలా డ్రైనెస్, లేకపోతే కంట్లో ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ అలా ఉంటే, లేకపోతే మీకు బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ అలా ఉంటే, ఇలాంటి కండిషన్స్ ఉండే వాళ్ళకి వెలుగు చూస్తే కొంచెం ఫోటో సెన్సిటివిటీ అంటారు దాన్ని. సో అలాంటి కండిషన్ మీకు ఉంటే, మీరు దగ్గర చూపించుకుంటే ఆ కాజ్ని కనిపెట్టి దాన్ని ట్రీట్ చేస్తే ఈ ఫోటో సెన్సిటివిటీ మీకు తక్కువ అవుతుంది.
1: డాక్టర్ గారు, మరి ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఈ కళ్ళలో వెలుగు చూడలేకపోవడానికి డ్రైనెస్ కూడా ఒక కారణం, అంటే కళ్ళు పొడారిపోవడం, కళ్ళల్లో ఉండే తేమ తగ్గిపోవడం అనేది. ఈ మధ్యకాలంలో మనము ఉద్యోగస్తుల్లోనూ, పిల్లల్లో, పెద్దవాళ్ళు ఇలా తర తమ పర భేదాలు లేకుండా అందరిలో చూస్తున్నాం, ఎందువలన అంటారు?
2: సో ఈ మధ్య కాలంలో మనకి ఫోన్స్, గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్ ఈ యూసేజ్ వచ్చి చాలా ఎక్కువ అయిపోయింది. మన చిన్నప్పుడు ఎలా బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళమో, ఇప్పుడు పిల్లలు అస్సలు బయటకే వెళ్ళట్లేదు, అందరూ ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్స్, ఐప్యాడ్, స్కూల్ హోంవర్క్ కూడా దాంట్లోనే చేస్తున్నారు. సో మనం ఎక్కువ టైం ఇలా ల్యాప్టాప్ స్క్రీన్ ముందు మనం కూర్చునేటప్పుడు ఏం చేస్తామంటే, మనం వచ్చి కళ్ళు ఎక్కువగా బ్లింక్ చెయ్యము. సో దానివల్ల ఏమవుతుంది, డ్రైనెస్ ఎక్కువ అవుతుంది మనకి. అండ్ అందరూ ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చునేది, ఫ్యాన్ వచ్చి డైరెక్ట్గా మొహం మీద కొట్టేలాగా పెట్టుకునేది, ఇలాంటి థింగ్స్ వచ్చి మనకి ఆల్రెడీ కంట్లో ప్రొడ్యూస్ అయ్యే టియర్స్ వచ్చి తొందరగా ఇవాపరేట్ అయిపోతుంది. సో దానివల్ల డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. అండ్ మనం కంప్యూటర్ స్క్రీన్ ఏదైనా చూసేటప్పుడు ఎవ్రీ 20 మినిట్స్కి మనం ఒక 20 ఫీట్ డిస్టెన్స్కి ఏదైనా ఆబ్జెక్ట్ లాగా చూసేసి ఒక 20 సెకండ్స్ అలా ఉండాలి. సో 20-20-20 రూల్ అంటారు. ఇది కంప్యూటర్ యూసేజ్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా బుక్స్ చదివే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇది కొంచెం ఫాలో చేస్తే మీకు ఎక్కువ బ్లింక్ రేట్ ఎక్కువ అయితే మీకు డ్రైనెస్ కొంచెం తక్కువ అవుతానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు పిల్లలు చూసారంటే, పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడుకునే దానికి ఎంకరేజ్ చేయండి. బికాజ్ వాళ్ళ ఏజ్లో సన్లైట్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ మనం ఇంట్లోనే కూర్చొని రీడింగ్, క్లోజ్గా రీడ్ చేసే పిల్లలకి ఎక్కువగా మీరు చూసారంటే కళ్ళద్దాలు స్టార్ట్ అయిపోతాయి చిన్న వయసులోనే. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తానికి పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు అడల్ట్స్ చూసారంటే మనకి ఉద్యోగం అలాంటిది, మనం కూర్చొని కంప్యూటర్ చూడాల్సిందే. బట్

0: నేను చెప్పినట్టు ఈ 20-20-20 రూల్, తర్వాత మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఏసీ బ్లోవరు అది మొహం మీద డైరెక్ట్గా పడకుండా చూసుకోవచ్చు. బైక్ రైడ్ చేసే వాళ్ళు ఎప్పుడు హెల్మెట్ ఆ వైజర్ వేసుకోవాలి, ఎందుకంటే గాలి డైరెక్ట్గా మొహం మీద పడేటప్పుడు కంట టియర్స్ వచ్చి ఇవాపరేట్ అయిపోతాయి. అండ్ ఇవన్నీ కాకుండా ఫుడ్ అలా చూస్తే మీకు మెయిన్గా హైడ్రేషన్, చాలా ఎక్కువ నీళ్ళు తాగాలి. హైడ్రేషన్ సమ్మర్ టైంలో మటుకే కాకుండా మనం వింటర్ ఆల్ టైమ్స్లో మనకి ఎక్కువ హైడ్రేట్ చేసుకుంటేనే మనకి టియర్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవన్నీ చేసినాక కూడా మీకు డ్రైనెస్ ఎక్కువగా ఉంది, నా వల్ల స్క్రీన్ చూడలేకపోతున్నాను, ఆ కంట్లో ఏదైనా పడినట్టు బర్నింగ్ సెన్సేషన్ అలా ఉందంటే మీరు డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే మీకు దానికి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అని ఇస్తారు. అవి వచ్చి మనకి మనలో లేని టియర్స్ని ఎక్స్టర్నల్గా మనం వేసుకునేలాగా, సో ఆ ఐ డ్రాప్స్ మనం వేసుకుంటే మనకి కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ ఇస్ మీరు ఎక్కువగా బ్లింక్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా దగ్గర చూసి చదువుతుంటే మనం వచ్చి కళ్ళు ఆర్పకుండా చూస్తాం దాన్ని, సో దానివల్ల కూడా డ్రైనెస్ వస్తుంది. సో మనం ఎక్కువగా బ్లింక్ చేస్తూ ఉంటేనే మనకి కొత్త కొత్త టియర్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది. సో మెయిన్గా హైడ్రేషన్, బ్లింకింగ్ ఎక్కువగా చేయాలి, ఎవ్రీ 20 మినిట్స్కి ఒకసారి బ్రేక్ తీసుకుని ఐస్కి రెస్ట్ ఇవ్వాలి, అండ్ స్క్రీన్ టైం మ్యాక్సిమం తగ్గించుకుంటే బాగుంటుంది, అండ్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుని యూస్ చేసుకోవాలి.
1: కళ్ళు పొడిబారిపోకుండా, కంటిలో తేమని కోల్పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు మేడం. అయితే కొంతమందికి దురద పుట్టినట్టు ఉండడం, కంటి నుండి నీరు కారడం, కళ్ళు తరచుగా ఎర్రబడడం జరుగుతూ ఉంటుంది, మరి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో ఇప్పుడు కంట్లో నీరు కారేది, కళ్ళు ఎర్రగా అవుతుంది, అవన్నిటికీ మోస్ట్ కామన్ రీజన్ అని చూస్తే ఏదైనా అలర్జీస్ ఉంటాయి కొంతమందికి. కొంతమందికి చిన్నప్పటి నుంచే ఇలా ఆస్థమా, వీజింగ్ ఇలా ఉండే వాళ్ళకి, లేకపోతే స్కిన్ అలర్జీస్ ఉండే వాళ్ళకి కంట్లో కూడా అలర్జీస్ వస్తాయి. సో దానికి మనం వచ్చి ఇప్పుడు మనకి దుమ్ములో వెళ్తే అలర్జీస్ వస్తుంది, ఎక్కువ ఇలా గార్డెన్లో వెళ్తే అలా వస్తుందంటే అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలి. అండ్ మనం ఏదైనా ప్రొటెక్టివ్ గ్లాసెస్ లాగా వాడుకోవాలి, సో కంట్లో డైరెక్ట్గా డస్ట్ ఏదో పడకుండా ఉండడానికి చూసుకోవాలి. అండ్ మెయిన్గా ఇలా ఇచ్చింగ్ అలర్జీ ఉండేటప్పుడు మనం ఫస్ట్ చేసేది వచ్చే కన్ను ఎక్కువగా రబ్ చేస్తాము. సో ఆ రబ్ చేస్తే ఏమవుతుంది, అది మళ్ళీ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది మీకు,
1: అంటే కళ్ళు నలుపుతూ ఉంటాం,
0: నలపకుండా చూసుకోవాలి మీరు. కళ్ళు నలుపుతా ఉంటే అది ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లం మీకు. ఆ సెన్సేషన్ వచ్చేటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఐస్ క్యూబ్స్ ఏదైనా కర్చీఫ్లో డిప్ చేసేసి కళ్ళు మీద పెట్టుకుంటే ఆ కొంచెం సూదింగ్ ఎఫెక్ట్ వచ్చినాక మీరు కళ్ళు నలపడం స్టాప్ చేస్తారు. మెయిన్ థింగ్ ఇస్ పిల్లలకి చాలా మందిలో అలర్జీస్ ఉంటాయి, సో వాళ్ళకి వచ్చి ఇలా నలుపుతా ఉంటే వాళ్ళు పెద్ద అవ్వంగా కంట్లో ఆ నల్ల గుడ్డులో ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి కెరటోకోనస్ అని ఒక కండిషన్ ఉంది, దాంట్లో వచ్చి మీకు నల్లగుడ్డ షేప్ వచ్చి ఒక కోన్ లాగా అయిపోతుంది. సో అలా అయితే మీకు కళ్ళద్దాలు తర్వాత సర్జరీస్ అవన్నీ అవసరం ఉంటాయి. సో అది మెయిన్గా మనం నలపకుండా చూసుకోవాలి. అండ్ లేడీస్లో మీరు ఎక్కువగా చూస్తే కాస్మెటిక్స్ వాడేవాళ్ళు, ఇప్పుడు ఐ మేకప్, కాజల్, ఐలైనర్ ఇవన్నీ వేసుకునేటప్పుడు మనం సరిగ్గా దాన్ని క్లీన్ చేయాలి పడుకునే ముందు. ఆ ప్రోడక్ట్స్ని మనం సరిగ్గా క్లీన్ చేయకపోతే అవి రోజు వాడే వాళ్ళకి అదేమవుతుందంటే చిన్న చిన్న పార్టికల్స్ కంటి లోపల ఉంటే దానివల్ల కూడా ఇరిటేషన్ వస్తుంది. సో ఫస్ట్ మనం అది చూసుకోవాలి, సెకండ్ ఇస్ కళ్ళు నలపకుండా చూసుకోవాలి. ఆ సెన్సేషన్ వస్తే ఐస్ క్యూబ్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా అలర్జీ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు, అండ్ డాక్టర్ దగ్గర వెళ్తే ఆ అలర్జీకి ఏదైనా డ్రాప్స్ లాగా మీకు ఇస్తారు.
1: అంటే ఎక్కువగా కాస్మెటిక్స్ వాడే వాళ్ళు కానీ పిల్లలు ఆడుకుని వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కంటి నుండి నీరు కారడం, ఎర్రబడడం అనేది తగ్గిపోతుంది. ఇంకొక సందేహం, కలర్ బ్లైండ్నెస్, వర్ణ అంధత్వం అంటే ఏమిటి, ఇది దేని వల్ల వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
0: సో కలర్ బ్లైండ్నెస్ వచ్చి ఒక జెనెటిక్ ప్రాబ్లం. సో మోస్ట్లీ అది వచ్చి మీరు చూస్తే మేల్స్కి, వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఫీమేల్స్ కన్నా, ఎందుకంటే అది మదర్ దగ్గర నుంచి వచ్చే ఒక జెనెటిక్ ప్రాబ్లం. అండ్ కలర్ బ్లైండ్నెస్ ఉండే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి వచ్చి ఇలా రెడ్, బ్లూ, గ్రీన్ ఇలాంటి కలర్ బ్లైండ్నెస్ ఉంటాయి. సో అలాంటి కలర్స్ మీరు చూసేటప్పుడు వాళ్ళకి ఒక బ్రౌన్ లైట్ షేడ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ట్రాఫిక్ లైట్ చూస్తే రెడ్ ఎలా బాగా బ్రైట్ రెడ్గా కనిపిస్తుందో వాళ్ళకి అలా కనిపించదు, అది కొంచెం డల్గా ఒక వాష్అవుట్ అయినట్టు అనిపిస్తుంది. సో కలర్ బ్లైండ్నెస్ వల్ల మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది వచ్చి మీరు సర్టన్ ప్రొఫెషన్స్, ఇప్పుడు మీరు ట్రక్ డ్రైవర్ లేకపోతే పైలట్ అవ్వాలి, ఇలాంటి ప్రొఫెషన్స్ ఉండే వాళ్ళకే కష్టం అది. సో అలాంటి ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి యూజువల్గా ఫిట్నెస్ టెస్ట్ని పంపిస్తారు మా దగ్గర. సో దాంట్లో కలర్

0: లైనర్స్ ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ ప్రొఫెషన్.
1: అంటే ఆ వృత్తికి వాళ్ళు అర్హులు కారు.
0: అండ్ నార్మల్ యాక్టివిటీస్ ఇప్పుడు మనలాగా నార్మల్గా ఉండే వాళ్ళకి అలా కలర్ బ్లైండ్నెస్ ఉన్నా సరే మీకు అంత డిఫికల్టీ ఉండదు. అండ్ కలర్ బ్లైండ్నెస్కి ట్రీట్మెంట్ అని ఏం లేదు, కానీ దాన్ని రెక్టిఫై చేస్తానికి కాంటాక్ట్ లెన్సెస్ అలా ఉన్నాయి. సో దాట్ అది మీ డాక్టర్ని కనుక్కుంటే మీకు ఏ టైప్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్ ఉందని ఫస్ట్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అది దానికి తగినట్టు కాంటాక్ట్ లెన్స్ గ్లాసెస్ అలా ఇస్తే కొంచెం ఆ క్లారిటీ బెటర్ అవుతుంది మీకు.
1: దీన్ని ఎలా గుర్తించగలుగుతాం మేడం?
0: సో మెయిన్గా ఇప్పుడు ఐ చెకప్ చేస్తేనే మనకి తెలుస్తుంది, బికాజ్ మీకు కలర్ బ్లైండ్నెస్ ఉంటే మీకు అది నార్మల్ అనిపిస్తుంది. అందుకనే రెగ్యులర్గా ఐ చెకప్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఐ చెకప్ రెగ్యులర్గా చేసే వాళ్ళకే ఇలాంటి కండిషన్స్ని కనిపెడతాము. మీ పేరెంట్స్కి ఉంది అని వాళ్ళకి తెలుసు అంటే మీకు డెఫినెట్గా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మీరు వెళ్ళి డాక్టర్ దగ్గర కనుకోవచ్చు.
1: తల్లిదండ్రులకుంటే జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కలర్ బ్లైండ్నెస్, వర్ణాంధత్వం అనేది మగవాళ్ళకి వచ్చినా ఒకవేళ జన్యుపరంగా వచ్చినా కూడా నిత్య జీవితంలో ఇది ఎటువంటి సమస్యగా ఉండదు. ఇంకా డాక్టర్ గారు, బీపీ ఇంకా డయాబెటీస్ అంటే రక్తపోటు చక్కెర వ్యాధిగ్రస్తులకి కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటూ ఉంటారు, ఇది నిజమేనా?
0: ఇది నిజమేమా? బికాజ్ బ్లడ్ ప్రెషర్, షుగర్ ఉండే వాళ్ళకి అవి వచ్చి ఐలో కూడా మనకి రెటీనా అని ఉంది, నర్వ్స్, ఐలో నర్వ్స్ ఉన్నాయి. సో దాన్ని డ్యామేజ్ చేసే ప్రాబబిలిటీ ఉంది దీనికి. అందుకే మీకు బీపీ లేకపోతే షుగర్ ఉండే వాళ్ళకి మేము వచ్చి నార్మల్ పేషెంట్స్ కన్నా వీళ్ళకి వచ్చి ఎక్కువ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం. సో వీళ్ళు వచ్చి ఎవ్రీ 6 మంత్స్ ఐ చెకప్కి రావాలి. ఐ చెకప్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఫుల్ రెటీనా చెకప్ అంటాం. రెటీనా అంటే వెనకాల నరాలు చూసే చెకప్. సో అది అవశ్యంగా వాళ్ళు చేసుకునే తీరాలి. ఎందుకంటే షుగర్ బీపీ ఉండే వాళ్ళకి వెనకాల నరాల్లో కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు, దానివల్ల చూపు తగ్గచ్చు. సో ఇలాంటివి వచ్చి మనం ఎర్లీగా కనిపెడితే దానికి నెసెసరీగా ట్రీట్మెంటో ఇంజెక్షన్సో ఏదైనా ఇస్తే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చెక్అప్ే చేయకుండా ఉండేటప్పుడు ఏమవుతుంది, ఏదైనా బ్లీడింగ్ పెద్ద అమౌంట్లో వచ్చిందంటే అప్పుడు చూపు వి కాంట్ సేవ్ ద సైట్.
1: అందుకని
0: ఇలాంటి పేషెంట్స్కి రెగ్యులర్గా ఐ చెకప్ రావాలి. అండ్ ఎవ్రీ 6 మంత్స్ రెటీనా చెకప్ చేసుకోవాలి. అండ్ మీకు బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండాలి, బికాజ్ దానివల్ల మీకు షుగర్ వల్ల క్యాటరాక్ట్ ఫార్మేషన్ కూడా ఎర్లీగా వస్తుంది మనకి.
1: అంటే షుగర్ బీపీ ఉండే వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లతో పాటు కంటి పరీక్షలను కూడా వాళ్ళు రెగ్యులర్గా చేయించుకోవాలి. డాక్టర్ గారు, మరి ఈ షుగర్ బీపీ ఉండే వాళ్ళకి క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ షుగర్ లెవెల్స్ కానీ బి కంట్రోల్లో లేకపోతే, మరి మామూలుగా సాధారణంగా మన అందరికీ కూడా ఈ క్యాటరాక్ట్ అనేది ఏ వయసు నుండి మనం గమనించుకోవాలి?
0: ఇప్పుడు క్యాటరాక్ట్ అంటే ఫస్ట్ ఏంటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాటరాక్ట్ వచ్చి ఇప్పుడు అందరికీ కంట్లో ఒక లెన్స్ లాగా ఉంటుంది, ఆ లెన్స్ ద్వారానే మనకి లైట్ లోపలికి వెళ్ళి మనం చూస్తున్నాము. ఇప్పుడు కెమెరాకి ఎలా లెన్స్ ఉందో అలా కంట్లో ఒక లెన్స్ ఉంది. మనం పుట్టేటప్పుడు ఈ లెన్స్ క్లియర్గా ఉంటుంది మనకి, సో లైట్ బాగా లోపలికి వెళ్తుంది. యూజువల్గా 50 ఇయర్స్, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అయిన తర్వాత మెల్లమెల్లగా ఆ లెన్స్లో ఉండే ప్రోటీన్స్ అని చెప్తారు, అవి వచ్చేసి సాలిడ్ లాగా అయిపోతే ఏమవుతుంది, లెన్స్ వచ్చి మీకు క్లియర్గా కాకుండా కొంచెం మసగ్గా కనిపిస్తుంది. సో యూజువల్గా 50-60 ఇయర్స్ తర్వాత క్యాటరాక్ట్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అందుకే మనకి ఇయర్లీ వన్స్ రొటీన్ ఐ చెకప్ చేసుకుంటే అప్పుడు డాక్టర్ వచ్చి మీకు క్యాటరాక్ట్ ఎర్లీ స్టేజ్గా ఉందా, స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్తారు. అండ్ క్యాటరాక్ట్ ఉంటే మీకు వచ్చే సింప్టమ్స్ ఏంటి చూస్తే మీకు దూరంగా చూసే ఆబ్జెక్ట్స్ వచ్చి డల్గా కనిపిస్తాయి. నైట్ డ్రైవింగ్లో చాలామందికి ప్రాబ్లం అనిపిస్తుంది, బ్రైట్ లైట్స్ వచ్చేటప్పుడు నాకు కళ్ళు సరిగా కనిపించట్లేదు అంటారు. అండ్ దూరంగా ఏదైనా బిల్ బోర్డ్ చూస్తే లేకపోతే టీవీలో అక్షరాలు సరిగ్గా కనిపించవు, ఇవన్నీ సైన్స్ మీకు ఇలా కంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని తెలుసుకుంటానికి. అండ్ క్యాటరాక్ట్ మీకు ఉంది అని చెప్తే ఎర్లీగా ఉండేటప్పుడు దానికి మీరు కళ్ళద్దాలు వేసుకునే మేనేజ్ చేయొచ్చు. బట్ కళ్ళద్దాలు వేసుకుని కూడా మీకు చూపు సరిగ్గా రాకపోతే ఆ స్టేజ్లో మీరు క్యాటరాక్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: అంటే 50-60 వయసు వచ్చినప్పటి నుంచి రెగ్యులర్గా ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. మరి డాక్టర్ గారు, అసలు వయసు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గడానికి కారణం ఏంటి, దీనికి మీరిచ్చే సలహాలు?
0: సో నార్మల్గా మనం ఎలా ఇప్పుడు ఏజ్ అవ్వగా ఎలా మనకి జుట్టు గ్రే అవుతుందో, స్కిన్ లూజ్ అవుతుందో, అలా కంట్లో కూడా కంట్లో ఉండే పార్ట్స్ కూడా కొంచెం కొంచెంగా యాక్టివిటీ తక్కువ అవుతుంది. ఇప్పుడు 40 ఇయర్స్ అయినాక అందరికీ రీడింగ్ కష్టం అవుతుంది. సో రీడింగ్కి అందరికీ మనం ఫోన్ చూసేదో లేకపోతే పేపర్ చదివేదో చాలా కష్టం అవుతుంది. సో

0: దానికి వచ్చి మనం కంట్లో ఉండే మసిల్స్ వచ్చి కొంచెం వీక్ అవుతాయి 40 తర్వాత. సో దానికి మనం కళ్ళద్దాలు వేసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది. కానీ 50-60 తర్వాత క్యాట్రాక్ట్ వస్తే అది కూడా మళ్ళీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. చిన్నప్పుడు క్లియర్గా ఉండే లెన్స్ ఏజ్ అవ్వంగా అది ఓపేక్ అవుతా వస్తుంది, కలర్ థిక్ అవుతా వస్తుంది. అండ్ బట్ క్యాట్రాక్ట్ మీరు ఆపరేషన్ చేయకుండా, చెకప్ చేయకుండా వదిలేస్తే అది ఇంకా హార్డ్ స్టేజ్కి అయితే మీకు సర్జరీ టైమింగ్ చేసేదాన్ని కష్టం అవుతుంది. సో రెగ్యులర్గా ఫాలో చేసుకుని మీ డాక్టర్ మీకు ఎప్పుడు సర్జరీ చేయాలి అంటే అప్పుడు చేసుకునేది బెటర్.
1: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వయసు అయిన వాళ్ళని కాదు, వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి, దీనికి కారణం ఏంటి డాక్టర్ గారు?
0: ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఎందుకు కంటి సమస్యలు వస్తాయని అంటే, కొంతమందికి ఇప్పుడు మదర్కి పిల్లలు కడుపులో ఉండేటప్పుడు మదర్కి ఫీవరు ఇలా ఇన్ఫెక్షన్స్ అలా ఉండే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ ఆ బేబీకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో అందుకే మదర్ వచ్చి ప్రెగ్నెన్సీ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ టైంలో ఫీవర్ ఇలా టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తాము, అలా ఏదైనా వస్తే ఆ బేబీకి ఇన్ఫెక్షన్, దానివల్ల ఆ నల్లగుడ్డు ఇన్ఫెక్షన్ అయ్యి పుట్టిన బేబీస్కి చూస్తే ఆ నల్లగుడ్డు మీకు తెల్లగా ఉంటుంది. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ మదర్ నుంచి వచ్చేది. కొన్ని వచ్చి జెనెటిక్, మళ్ళీ నేను చెప్పినట్టు. అండ్ కామన్గా వచ్చేసి పుట్టిన పిల్లలకి సమ్టైమ్స్ కంటి నుంచి చాలా డర్ట్ వస్తుంది అంటారు, కళ్ళు నుంచి డిశ్చార్జ్ లాగా. సో అది వచ్చేసి అది ఉండే దాంట్లోనే సింపుల్ ప్రాబ్లం. ఎందుకంటే పిల్లలకి పుట్టిన వెంటనే టియర్స్ అంటారు, అవి వచ్చి సెక్రీట్ చేసే ఆ ఓపెనింగ్ అది వచ్చి కొంచెం నారోగా ఉంటుంది. పిల్లలకి కంటి నుంచి ముక్కుకి వెళ్ళే ఓపెనింగ్ ఒకటి ఉంటుంది, అది నారోగా ఉంటుంది. అందుకనే పిల్లలకి కంట్లో అలా సెక్రీషన్స్ అలా వస్తాయి. దానికి ఒక మసాజ్ లాగా డాక్టర్స్ నేర్పిస్తారు, అది చేస్తే ఆ కండిషన్స్ సరైపోతుంది. అది కాకుండా ఈ జెనెటిక్గా లేకపోతే మదర్కి ఇన్ఫెక్షన్స్ ఉండే వల్ల పిల్లలకి కంట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే దాన్ని వచ్చేసి మీరు మళ్ళీ పీడియాట్రిక్ డాక్టరు, కార్నియా డాక్టరు వాళ్ళ దగ్గర వెళ్ళి చూపించుకుంటే దానికి ఏం ట్రీట్మెంటో తగిన ట్రీట్మెంట్ చెప్పి అది చేసుకుంటే పిల్లలకి చూపు తిరిగి వస్తానికి ఛాన్సెస్ ఉన్నాయి.
1: జెనెటిక్గా అంటే జన్యుపరంగా కంటి సమస్యలు ఉన్న వారికి, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు కూడా ఈ కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
0: అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫీవర్ అలాంటిది వస్తే కొంచెం అది డీటెయిల్డ్గా చెకప్ చేసుకుంటాం బెటర్. వాళ్ళకి
1: గర్భిణీ స్త్రీలు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జ్వరాలు అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ రేపు మేడం కళ్ళద్దాలు వేసుకోకుండా చాలామంది కాంటాక్ట్ లెన్స్ను ఉపయోగిస్తున్నారు, అంటే కళ్ళద్దాలు పెట్టుకోకుండా లెన్స్ పెట్టుకుంటున్నారు కదా, మరి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కంటి అద్దాలు పెట్టుకుంటే మంచిదా, అసలు లెన్స్ పెట్టుకుంటే మంచిదా?
0: ఇప్పుడు కంట్లో పవర్ ఉండే వాళ్ళకి డెఫినెట్గా కళ్ళద్దాలు మేము రాసిస్తాము. అండ్ కొంతమంది కొంచెం పిల్లలు టీనేజర్స్ వయసు వచ్చేటప్పుడు వాళ్ళకి కళ్ళద్దాలు వేసుకుంటూ ఇష్టం ఉండట్లేదు, అప్పుడు కాంటాక్ట్ లెన్స్ అడుగుతారు. కాంటాక్ట్ లెన్స్ వాడే దాంట్లో ప్రాబ్లం లేదు, కానీ దాన్ని చాలా హైజీనిక్గా వాడాలి. ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ వచ్చి మనం స్ట్రైట్గా కళ్ళు మీద పెట్టుకుంటున్నాము, అండ్ ఒక రోజుకి 6-12 అవర్స్ వేసుకుంటున్నారు కాంటాక్ట్ లెన్స్. సో మీరు దాంట్లో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలంటే, కాంటాక్ట్ లెన్స్ రోజు క్లీన్ చేసి కంట్లో పెట్టుకోవాలి, చేయి శుభ్రంగా ఉండాలి. అండ్ ఇప్పుడు మీకు మంత్లీ 2 వీక్స్ డిస్పోజబుల్ అలా లెన్సెస్ ఉంటే కరెక్ట్గా డేట్ చూసేసి మీరు వాడుకోవాలి, దానికి పైన వాడకూడదు. కాంటాక్ట్ లెన్స్ వేసుకుని పడుకోకూడదు, ఒక 5 నిమిషాలే కదా నేను కళ్ళు మూసుకుంటాను లెన్స్ వేసుకుని అలా చేయకూడదు. ఎందుకంటే కాంటాక్ట్ లెన్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలా సివియర్గా ఉంటాయి. అండ్ సెకండ్ ఇస్ కాంటాక్ట్ లెన్స్ వేసుకుని చాలా దుమ్ము స్మోక్ ఉండే ప్లేసెస్లో వెళ్ళకూడదు. అండ్ సపోజ్ వాళ్ళకి 18 ఇయర్స్ అయినాక, 18 ఇయర్స్ తర్వాత వాళ్ళకి పవర్ వచ్చి ఇంక్రీజ్ అవ్వకుండా ఉందంటే కళ్ళద్దాలు రిమూవ్ చేస్తానికి పర్మనెంట్గా తీసేస్తానికి సర్జరీస్ అలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అది మీకు కళ్ళద్దాలు లేకపోతే కాంటాక్ట్ లెన్స్ వాడటం ఇష్టం లేకపోతే అలాంటి సర్జరీ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
1: అంటే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఒక 18 వయసు దాటిన వాళ్ళు ఇంకా వాళ్ళకి ఐసైట్ పెరగట్లేదు అంటే శస్త్రచికిత్స ద్వారా ఇంకా కళ్ళద్దాలు అవసరం లేకుండా చేయగలుగుతారు. చాలా మంచి సలహా ఇచ్చారు మేడం. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కంటికి సంబంధించిన జాగ్రత్తల గురించి, కంటి సంరక్షణ విధానాల గురించి ఎన్నో విషయాలు మా శ్రోతలందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు కంటి సంరక్షణ అనే అంశంపై డాక్టర్ ప్రీతి నవీన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నాం. పరిచయకర్త శ్రీమతి కె.

దేశ ప్రజల అభివృద్ధిని కాంక్షించే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో నేడు పిఎం జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. గిరిజన ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధి దృష్ట్యా ప్రవేశపెట్టబడినది ఈ పిఎం జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం. ఈ పథకంలో భాగంగా అర్హులైన గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం, గిరిజన నివాసిత ప్రాంతాలకు రహదారులను అనుసంధించడం జరుగుతాయి. అంతేకాకుండా మొబైల్ యూనిట్ల ద్వారా వైద్య సేవలు అందించడం, పాఠశాలలు నిర్మించడం, జీవనోపాధి మార్గాలు విస్తృతం చేయడం, 4G మొబైల్ నెట్వర్క్లను అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. పిఎం జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ గురించి మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో వరలక్ష్మీ వ్రత విశిష్టతపై కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు లక్ష్మీదేవి మీద ఒక జానపద గీతం విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులను ఉన్నతాధికారులను ఒకచోట చేర్చి సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలు, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, రూపాంతరం అనేవి ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం. సాంకేతికతలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ కనెక్టివిటీపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వేదిక బ్రిక్స్ సభ్య దేశాలకు అవకాశం కల్పిస్తుంది. భారత అధ్యక్షతన బ్రిక్స్ 2026 పర్యాటక మంత్రుల సమావేశం ఈరోజు జైపూర్లో ప్రారంభమవుతుంది. ఈ రెండు రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల పర్యాటక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. సుస్థిర పర్యాటకం, నైపుణ్యాభివృద్ది, సులభమైన ప్రయాణం, అలాగే పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం బాగ్డోగ్రా చేరుకున్నారు. బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి సువేందు అధికారి, డార్జిలింగ్ ఎంపీ రాజీవ్ బిస్తా, పర్యాటక మంత్రి శంకర్ ఘోష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా ఈరోజు సిలిగురిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. చికెన్స్ నెట్ గా ప్రసిద్ది చెందిన సిలిగురి కారిడార్ పై జరిగే 2 సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారు. మధ్యాహ్నం కవాఖలి మైదానంలో భారతీయ న్యాయ సంహితపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శన కొత్త క్రిమినల్ చట్టం గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే నూతన మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో

ప్రారంభించారు. ఈ పథకం కింద బడ్జెట్ కేటాయింపులు 7 ఏళ్లలో క్రమంగా పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం దాదాపు 5,400 కోట్ల రూపాయలుండగా 2026-27 నాటికి దానిని 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచారు. రైతులకు ఆదాయం

0: రైతులకు ఆదాయ భద్రత కల్పించడం, ధరల హామీ విధానాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఇది నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందే మాతరం పూర్తి గీతానికి బదులుగా కేవలం రెండు చరణాలను మాత్రమే ఆలపించాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఈ నిర్ణయం పార్లమెంటు చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. 1937లో లాలూచీ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందే మాతరం గీతాన్ని రెండు భాగాలుగా విభజించిందని ఆరోపించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది పూర్తి గీతానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లాలూచీ మార్గాన్నే అనుసరిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
1: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के दो टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टिकरण की राजनीति नहीं चलेगी. आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेंद्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी.
0: భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రత సహకార ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టల్ వీన్లో ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ 2వ పూల్ తొలి దశ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. పూల్ ఈ నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన చివరి పూల్ డి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్ 2వ రౌండ్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తరువాత రావల్పిండిలోని అడియాలా జైలుకి తిరిగి తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారని వైద్యులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో 2 రోజుల్లో ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని, ఈ నెల 18న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అర్ధరాత్రి తర్వాత షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ
2: నేరం 12:20 నిమిడం 20 నుడి
0: అంతే వార్తల్లో కలుద్దాం.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు.

ఈనాటి మన మధుర సమయంలో వరలక్ష్మీ వ్రత విశిష్టత గురించి విశేషాలను తెలుసుకుంటూ చిత్రగీతాలను విందాం. తెలుగు సంవత్సరంలోని 5వ నెల శ్రావణమాసం. ఈ మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు, కావున ఈ నెలకి శ్రావణం అని పేరు. శివుడికి, విష్ణుమూర్తికి, ఆయన పట్టపురాణి అయిన క్షీరాబ్ది కన్యకకు అత్యంత ప్రీతికరమైనది ఈ మాసం. వ్రతాలకు, నోములకు, పర్వదినాలకు నెలవు ఈ ధార్మిక మాసం. మరిన్ని విశేషాలను తెలుసుకునే ముందు మహాలక్ష్మి కటాక్షం చిత్రం నుండి విజయ్ యేసుదాస్ ఆలపించిన గానం, స్వరరచన కేడి విన్సెంట్, పదరచన సిరాశ్రీ.

శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు ప్రసాదించే మహాలక్ష్మీ స్వరూపమే వరలక్ష్మీ దేవత. ఆ దేవిని అలంకరించి మనసర్పించి పూజించే పర్వదినమే వరలక్ష్మీ వ్రతం. కార్యక్రమంలో ఇప్పుడు నర్తనశాల చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి అందించిన సంగీతం విందాం. పి సుశీల గళం, సీనియర్ సముద్రాల కళం.

தனலக்ஷ்மி, தானியலக்ஷ்மி, தைரியலக்ஷ்மி, விஜயலக்ஷ்மி, வித்யாலக்ஷ்மி, ஆதிலக்ஷ்மி, கஜலக்ஷ்மி, சந்தானலக்ஷ்மி நமோஸ்துதே. ஈ அஷ்டலக்ஷ்முல சமக்ரஸ்வரூபமே சாக்ஷாத்ரு ஸ்ரீ வரமஹாலக்ஷ்மி அம்மவாரு. வரலக்ஷ்மி விரதம் ஆச்சரிஞ்சி அஷ்டலக்ஷ்ముల అనుగ్రహాన్ని ఒకేసారి పొందవచ్చని పురాణాలు పేర్కొన్నాయి. సమస్త అభీష్ట వరాల్ని ప్రసాదించే మహత్తర వరం వరలక్ష్మీ వ్రతం. కార్యక్రమంలో వరలక్ష్మీ వ్రతం చిత్రం నుండి ఒక పాట, సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం పింగళి, గానం లీలా సౌమిత్రి గోపాలరావు.

అసలు వరలక్ష్మి వ్రతం మొదట ఎవరు ఆచరించారు? చారుమతి అనే సద్గుణ స్త్రీకి సాక్షాత్తు ఆ శ్రీవరమహాలక్ష్మి కలలో ప్రత్యక్షమై వ్రత విధానాన్ని తెలియజేసిందట. చారుమతీదేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆమె కుటుంబంతోనూ ఇరుగు పొరుగు మహిళలతో కలిసి నోచుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. లోకహితం కోసం పార్వతీదేవి కోరిక మేరకు ఆ ఆదిదేవుడు ఈ మహత్తరమైన వరలక్ష్మి వ్రత విధానాన్ని వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ కాలం నుండి ఈ కాలం వరకు మహిళలు తమ కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం, సంతోషం కొరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు రమేష్ నాయుడు సంగీత నేతృత్వంలో పి సుజాత బృందంతో కలిసి ఆలపించిన పాట చిత్రం చిల్లర దేవుళ్ళు.

వరలక్ష్మీ వ్రతం దగ్గర పడుతోంది అంటే ఇంకా మన మహిళల ఆనందానికి ఉత్సాహానికి అవధులుండవు కదండి. వ్రతానికి కావాల్సిన పళ్ళు, పువ్వులు, పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవడం, ఆ జగన్మాత అయిన విష్ణుప్రియను ఆహ్వానించడానికి ఇళ్ళు ముస్తాబు చేయడంలో నిమగ్నులమైపోతాము. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల జంటగా ఆలపించిన కెవి మహదేవన్ సంగీతం విందాం. రచన దేవులపల్లి, చిత్రం ఉండమ్మ బొట్టు పెడతా.

సత్యం శంకరమంచివారి అమరావతి కథలు ధారావాహిక ఆగస్టు 31వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు తప్పక విని ఆనందించగలరు.

నిలయంలో సమయం 3:30 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో వరలక్ష్మి వ్రత విశిష్టత గురించి విశేషాలను తెలుసుకుంటూ చిత్రగీతాలను వింటున్నాము.

వరలక్ష్మీ వ్రత శుక్రవారం పొద్దు వాకిళ్లను అలికి వరిపిండితో రంగవల్లికలు వేయడం, గుమ్మాలకి మామిడి తోరణాలు పూలమాలలు కట్టుకోవడం, గడపలను పసుపు కుంకుమలతో అలంకరించుకోవడంతో మొదలవుతుంది. తమ తమ ఇంటి ఆచార పద్ధతులను బట్టి వరలక్ష్మి అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు మహిళలు. కార్యక్రమంలో ఇప్పుడు సప్తపది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట, సంగీతం ఎం సత్యం, సాహిత్యం వేటూరి.

తమ శక్తి కొలది అమ్మవారికి 3, 5 లేక 9 రకాల పిండి వంటలను నివేదన చేస్తుంటారు. ముఖ్యంగా శనగపప్పు లేదా పెసరపప్పు పూర్ణంతో చేసిన బూరెలను నివేదిస్తారు. పులిహోర, చక్కెర పొంగలి, పులగం, మినపగారెలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవిగా భావించి నైవేద్యంగా సమర్పిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల ఆలపించిన పాట విందాం. స్వరరచన సుసర్ల దక్షిణామూర్తి, పదరచన అనిశెట్టి, చిత్రం సంతానం.

వరలక్ష్మి వ్రతంలో మనకు ప్రత్యేకంగా కనిపించేది తోరం. 9 వరసలున్న దారాన్ని తీసుకుని పసుపు రాసి 9 ముళ్ళు వేస్తూ పువ్వులు కడితే తయారయ్యేది తోరం. తోరంలోని 9 ముళ్లకు పూజ చేసి కుడి చేతికి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహి మేరమే అనే శ్లోకం చెప్తూ కట్టుకుంటారు. ఈ తోరం కట్టుకుంటే 9 రకాల ఆభరణాలు, వైభవాలు, సమస్త సుఖ సంపదలు లభిస్తాయంటోంది శాస్త్రం. మరిన్ని విశేషాలను తెలుసుకునే ముందు శివరామరాజు చిత్రం నుండి శంకర్ మహదేవన్ గానం విందాం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం చిరావూరి విజయ్ కుమార్.

విన్న ఈ పాట శివరామరాజు చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత నేతృత్వంలో ఆలపించినది. ఉదయం వరలక్ష్మి పూజ అయిన తర్వాత సాయంకాలం వాయినాలు ఇవ్వడానికి పేరంటం పెట్టుకోవడం కొందరికి ఆనవాయితీ. వాయిన తాంబూలంలో ప్రధానంగా నానబెట్టిన శనగలు, తమలపాకులు, వక్కలు, పండు, దక్షిణ, పసుపు కుంకుమలతో పాటు ముత్తైదువులకు ఇస్తుంటారు. శనగలు జీవం మరియు పెరుగుదలకు చిహ్నంగా భావిస్తారు. మాంసకృతులు అధికంగా లభించే శనగలు పౌష్టిక బలాహారం కూడా. కార్యక్రమంలో ఇప్పుడు పి సుశీల బృందంతో కలిసి ఆలపించిన పాట, సంగీతం చక్రవర్తి, చిత్రం శారదా.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో వరలక్ష్మి వ్రత విశిష్టతపై విశేషాలను తెలుసుకుంటూ చిత్రగీతాలను వింటున్నాం. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని స్త్రీలు విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటు కొత్తగా పెళ్లైన స్త్రీలు మంగళగౌరి వ్రతం నోచుకుంటారు. నాగపంచమి, రక్షాబంధనం, కృష్ణాష్టమి ఈ మాసంలో వచ్చే పండుగలలో కొన్ని. కార్యక్రమంలో ఇప్పుడు చిట్టిచెల్లెలు చిత్రానికి పి. సుశీల ఆలపించిన సాల్లూరి రాజేశ్వరరావు గారి సంగీతం విందాం.

మన సంస్కృతిలో స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించే సాంప్రదాయం ఉంది. ఒక తల్లిగా, ఇల్లాలిగా, ఉద్యోగంలో రాణించే మహిళగా, అవసరమైనప్పుడు నాయకురాలిగా స్త్రీ అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని అలంకరించిన స్త్రీ తను కూడా విశేషంగా తయారవుతుంది. ఇది కేవలం బాహ్య సౌందర్యం కోసం అని కాకుండా ఆమెలోని శక్తి, సహనం, మాతృత్వం, ధైర్యం, జ్ఞానం, మంగళత్వాన్ని గౌరవించడం కోసం చేసే ప్రయత్నంగా భావించవచ్చు. డబ్బు, బంగారం మాత్రమే ఐశ్వర్యం కాదు, ఆరోగ్యం, విద్య, జ్ఞానం, ప్రశాంతమైన మనసు కూడా గొప్ప సంపదలే. అష్టలక్ష్ముల రూపాల వెనుక దాగి ఉన్న సందేశం కూడా అదే. సర్వతోముఖమైన శ్రేయస్సు కలగాలని కోరుకోవడమే లక్ష్మీ ఆరాధనలో అంతరార్థం. కార్యక్రమంలో చిన్మయి ఆలపించిన మహాలక్ష్మి మంగళం విందాం.

రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు ఆపాత మధుర చిత్రగీతాలు ప్రసారమవుతాయి.